ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక

వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు, కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ది చేయడానికి కృషి చేసినందుకు గాను 3 సంతో కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి

0: ఇడ్డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan-occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: నేను 7:15 ఆకాశవాణి 100.1 MHz FM గోల్డ్ అలవరిసையில் திரை இசை பாடல்கள் கேட்போம். முதலில் இளையராஜா எஸ் ஜானகி குரல்களில் அவதாரம் படப்பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో శ్రీ చిర్రావూరు మదన్మోహన్ గారి స్వీయ కవితలు ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ బృందంతో కలిసి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ చిర్రావూరు మదన్ మోహన్ గారి స్వీయ కవితలు వింటారు.
1: చిల్లరే శ్రీ మహాలక్ష్మి. పెద్ద నోటునొకటి మారిస్తే చాలు, చిల్లరగా ఎన్నో చిన్న నోట్లు, చిల్లర నాణాలు. పెద్ద నోటునొకటి మారిస్తే చాలు, చిల్లరగా ఎన్నో చిన్న నోట్లు, చిల్లర నాణాలు. చిన్న చిన్న చిల్లర కొట్లకు చిన్న నోట్లు చిల్లరే కావాలి. చిన్న చిన్న చిల్లర కొట్లకు చిన్న నోట్లు చిల్లరే కావాలి. చిల్లరే శ్రీ మహాలక్ష్మి, చిన్న నోట్లే పేదోడి సిరి. చిల్లరే శ్రీ మహాలక్ష్మి, చిన్న నోట్లే పేదోడి సిరి. చేదోడు వాదోడుగా చేబదులుగా చేతిలో పడంగానే, చేదోడు వాదోడుగా చేబదులుగా చేతిలో పడంగానే, చేదోడు వాదోడుగా చేబదులుగా చేతిలో పడంగానే ముఖాన చిరునవ్వునిస్తుంది, ముసలాడిని కూడా ముందడుగు వేయిస్తుంది. ముఖాన చిరునవ్వునిస్తుంది, ముసలాడిని కూడా ముందడుగు వేయిస్తుంది. బయటికి బయలుదేరంగానే బస్సు టిక్కెట్టుకు చిల్లరే గతి. బయటికి బయలుదేరంగానే బస్సు టిక్కెట్టుకు చిల్లరే గతి. చిన్నపిల్లల జేబుల్లో గుళ్ళో హారతి పళ్ళెంలో, చిన్నపిల్లల జేబుల్లో గుళ్ళో హారతి పళ్ళెంలో, హోటల్ బిల్లుతో పాటు టిప్పుల్లో, హోటల్ బిల్లుతో పాటు టిప్పుల్లో, వీటన్నిటినీ నడిపించేది చిల్లర్లు చిన్న నోట్లే. వీటన్నిటినీ నడిపించేది చిల్లర్లు చిన్న నోట్లే. న్యాయం ధర్మం నీతి నిజాయితీ నడక నిలకడ దానం నిదానం ఇవన్నీ కలబోసిన నిజమే చిల్లర చిన్న నోట్ల చరిత్ర. న్యాయం ధర్మం నీతి నిజాయితీ నడక నిలకడ దానం నిదానం ఇవన్నీ కలబోసిన నిజమే చిల్లర చిన్న నోట్ల చరిత్ర. పేదోడి దగ్గర ఉండనిది పెద్దోళ్ల పంచల పడుండేది, పది మందిలో గొప్పను పంచేది పెద్ద నోట్ల చరిత్ర. పేదోడి దగ్గర ఉండనిది పెద్దోళ్ల దగ్గర ఉండేది, పది మందిలో గొప్పను పంచేది పెద్ద నోట్ల చరిత్ర. పెద్ద నోట్ల పైకం తీసుకునే కొందరు పెద్ద పెద్ద వ్యాపారులు, భూస్వాములు, భూ వ్యాపారులు, గృహ నిర్మాణులు, నిపుణులు. తెల్లని పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి తేజోవదనాన్ని పెద్ద నోట్ల పైకం తీసుకునే కొందరు పెద్ద పెద్ద వ్యాపారులు, భూస్వాములు, భూ వ్యాపారులు, గృహ నిర్మాణులు, నిపుణులు. తెల్లని పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి తేజోవదనాన్ని మార్చేస్తారు. అందరి కరుణించే మెత్తని మనసున్న దైవం, లోభమోహ మద మాత్సర్యాలకు లోనైన పేరుకు

పెద్దల చేతుల్లో పడి అందరి కరుణించే మెత్తని మనసున్న దైవం లోభమోహ మత మాత్సర్యాలకు లోనైన పేరుకు పెద్దల చేతులలో పడి బయటి ప్రపంచానికి భయపడి దాగుడుమూతలు ఆడుతున్నది. బయటి ప్రపంచానికి భయపడి దాగుడుమూతలు ఆడుతున్నది తన ఉనికిని మరచి. దాగుడుమూతలు ఆడుతున్నది తన ఉనికిని మరచి. బ్యాంకుల ఇనుప పెట్టెల భద్రత నుండి ఎందరెందరో ఇంట్లో పేరు మార్చుకొని నిలువ ఉన్న లక్ష్మీదేవికి నా నమస్కారాలు. బ్యాంకుల ఇనుప పెట్టెల భద్రత నుండి ఎందరెందరో ఇళ్లల్లో పేరు మార్చుకొని నిలువ ఉన్న లక్ష్మీదేవికి నా నమస్కారాలు. అందుకే దాచిన పెద్ద నోట్ల కట్టలు ఆశల మూటలు, చిన్న నోట్ల చిల్లర్లు శ్రీ మహాలక్ష్మి దీవెనలు. గతము. ముందుకు వెళ్ళిన వారిని చూసి ముందుకు వెళ్ళాలనుకుని నేను ముందుకు వెళ్ళి ముగిసిన వయస్సు ముదుసలినయ్యా. విక్కిరిస్తున్న గతాలనన్నీ వెనక్కు తిరిగి వ్యధతో చూశా. భూతకాలపు పాత స్మృతులలో మళ్ళీ దూరాలనుకున్నా. పాలు తాగే బాల్యంలోకి మళ్ళీ వెళ్ళాలనుకున్నా. పనీపాటా లేకుండా కాదు పాలు తాగి పడుకోటానికి. ఆ పాలిచ్చిన అమ్మ ముఖంలో ఆనందపు నవ్వుల కోసం పాలు తాగే బాల్యంలోకి మళ్ళీ వెళ్ళాలనుకున్నా. ఓనమాలు ఇంకోసారి దిద్దాలని అనుకున్నాను. సులభంగా ఉంటుందని ఎంతమాత్రం కానే కాదు. చెదిరిపోయిన చిన్ననాటి బడిమిత్రుల చూడాలనుకుని ఓనమాలు ఇంకోసారి దిద్దాలని అనుకున్నాను. విద్యాలయానికి ఇంకోసారి వెళదామని అనుకున్నాను. కాదు విర్రవీగటానికి వీరాన్ని చూపటానికి. చదువుకున్నదేమిటో అసలు తెలుసుకుందామని విద్యాలయానికి ఇంకొకసారి వెళదామని అనుకున్నాను. మొదటి ఉద్యోగ కార్యాలయంలో మొదటి నెలను గడపాలి మళ్ళీ. పనితక్కువ ఉంటుందని కాదు ఆ మొదటి జీత సరదా కోసం. మళ్ళీ పెళ్ళికి ఉబలాటం. పెళ్ళి వధువు మారాలని కాదు, పెళ్ళి సందడి పెళ్ళి మంత్రాలు మళ్ళీ మననం చేసుకుందామని. మళ్ళీ పెళ్ళికి ఉబలాటం పెళ్ళి వధువు మారాలని కాదు. ఈడెదిగిన నా పిల్లలు మళ్ళీ పిల్లలుగా మారాలి. తొందరగా పెరిగారని కాదు తోడు ఆడుకోటానికి. వయసు మళ్ళిన కాలంలో మరోసారి యవ్వనమొస్తే సుఖాలను వెదికే బదులు పది మందికి పనికొస్తాను.

0: పోయిన కాలం తిరిగిరాదని తెలుసుకోండి స్నేహితులారా. పోయిన కాలం తిరిగిరాదని తెలుసుకోండి స్నేహితులారా. కడదాకా నిలవదు ప్రాణం, ఈ క్షణమే మీకు ప్రధానం. కడదాకా నిలవదు ప్రాణం, ఈ క్షణమే మీకు ప్రధానం. ఉన్నన్ని రోజులు బాగుండండి హాయిగా, ఉన్నన్ని రోజులు బాగుండండి హాయిగా. ప్రతిక్షణము ఆనందంతో జీవించండి తీయగా, ప్రతిక్షణము ఆనందంతో జీవించండి తీయగా.
1: ఇంతవరకు శ్రీ చిర్రావూరు మదన్మోహన్ గారి స్వీయ కవితలు విన్నాము. శ్రోతలు వినబోయే గీతం లక్ష్మీనివాసం చిత్రం కోసం ఘంటసాల ఆలపించినది పదరచన ఆరుద్ర.

సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అసంఘటిత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించే సత్సంకల్పంతో మన కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరం నుండి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజే అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన వ్యక్తులు ముందుగా ఆయుష్మాన్ భారత్

హెల్త్ అకౌంటును నమోదు చేసుకుని తమ ఆరోగ్య వివరాలను తెలియపరచాలి. ఈ పథకంలో 5 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం abdm.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత కథారచయిత నిర్మాత శ్రీ చక్రపాణి గారి జీవిత విశేషాలు ఇంకా మధురమైన పాటలు ప్రసారమవుతాయి. ఇప్పుడొక జానపద గీతం విందాము.

కార్యక్రమంలో చివరిగా వినబోయే గీతం కెవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించినది చిత్రం శుభోదయం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో లెక్కల లోకంలోకి ఓ సరదా పయనం అంశంపై డాక్టర్ పులిపాక లక్ష్మీ పావని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి, తన్వీ శర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చ సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కే ప్రదర్శన కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాహతే హై సదన్ కీ కార్వాయి ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్.

0: की जाती है।
1: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్యే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూ కశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూ కశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రేపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
1: Global South aakankshalu pratibimbinche samskaranalu prastuta paristhitullo atyanta avashyakamani videshanga mantri Dr. S. Jayashankar perkonnaru. Bharatlo study tour nimittam paryatistunna 17 దేశాల ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్ కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
3: अनुच्छेद 370 को उखाड़ के फेंक दिया गया था जो कि हमारे संविधान में लिखा था. ऑनरिंग द स्पिरिट ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 370 वॉज एब्रोगेटेड. आर्टिकल 370 स्टार्टेड विद द वर्ड टेम्पररी बट नोबडी हैड द विल टू एब्रोगेट इट.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానివల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా

0: ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్టపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాంశి వాలిశెట్టి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా చైనాకు చెందిన ఆన్ కీ యువాన్ ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాంశి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో భారత జోడి కృష్ణప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలో ఎంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ஆகாஷவாணி நேரம் 12:48 நொடி. 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்ட் அலை வரிசையில் மெல்லிசை பாடல்கள் கேட்போம். பாடல்களை கேட்பதற்கு முன்

శ్రోతలకు నమస్కారం. మధురాతి మధురమైన ఈ సమయానికి స్వాగతం. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించాలంటేనే విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు, క్రమశిక్షణ కలిగి ఉండడమే కాక నిరంతర కృషి చేయాల్సి ఉంటుంది. కానీ బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఒక వ్యక్తి విభిన్నమైన రంగాలలో అసమానమైన ప్రతిభను అలవోకగా ప్రదర్శించడమే కాక భావితరాలకు మార్గదర్శిగా ఆయా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వదిలి వెళ్లడం అసాధారణం. అటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సినీ ప్రముఖుణ్ణి గురించి ఈరోజు వారి జయంతి సందర్భంగా మనం ముచ్చటించుకోబోతున్నాం. సాహిత్య రంగంలో కథారచయితగా, భాషావేత్తగా, అనువాద రచయితగా, పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగాను సినీ రంగంలో కథ, సంభాషణ, స్క్రీన్ ప్లే రచయితగాను, నిర్మాతగాను సవ్యసాచిత్వం నడిపించిన ఈ ప్రముఖ సినీ కళాకారుని ప్రస్థానం ఎంతో ఆసక్తిదాయకమే కాదు, అత్యంత స్ఫూర్తిదాయకం కూడా. ఆ కళాకారుడెవరో, ఆ విశేషాలు ఏమిటో తెలుసుకోబోయే ముందుగా ఈ గీతం మీకోసం. చంద్రహారం చిత్రం నుండి ఘంటసాల బృందంతో కలిసి ఆలపించిన పింగళి సాహిత్యం

ఈ గీతం వినేసరికి ఈనాటి మన మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మనం ప్రస్తావించుకుంటున్న ఆ మేటి కళాకారులెవరో శ్రోతలు ఊహించే ఉంటారు. ఆయనే చక్రపాణిగా తెలుగువారికి సుపరిచితులైన ఆలూరి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విజయవంతమైన ఎన్నో కళాఖండాల వంటి చలనచిత్రాలను నిర్మించిన విజయ ప్రొడక్షన్స్ అధినేతలైన నాగిరెడ్డి చక్రపాణి ద్వయంలో ఒకరైన వారు చక్రపాణి గారు. సుమారు 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగువారు సగర్వంగా తమవని చెప్పుకునే పలు చిత్రాలకు రూపకల్పన చేశారు చక్రపాణి గారు. కథలను ఎంపిక చేసుకోవడంలో, ఆ కథను తెరపై ఆసక్తికరంగా చెప్పడంలోనూ చక్రపాణి గారిది సునిశితమైన విలక్షణమైన శైలి. ఈ పాట మాయాబజార్ చిత్రం కోసం పి లీల బృందంతో కలిసి ఆలపించినది. సాహిత్యం పింగళి, సంగీతం ఘంటసాల.

రావు అని చెప్పుకున్నాం కదా. వీరు 1908 ఆగస్టు 5వ తేదీన తెనాలికి సమీపంలోని ఐతానగరం అనే గ్రామంలో జన్మించారు. కేవలం ఎస్ఎస్ఎల్సి వరకు మాత్రమే తన చదువు కొనసాగింది. స్వాతంత్ర్యోద్యమంలో హిందీ భాషను ప్రచారం చేయాలనే గాంధీజీ పిలుపు మేరకు హిందీ క్షుణ్ణంగా అభ్యసించి విద్యార్థులకు బోధించేవారు. ఆ సమయంలోనే పరిచయమైన ప్రఖ్యాత హిందీ పండితుడు వజ్రనందన్ శర్మ సలహాతో తన పేరును చక్రపాణిగా మార్చుకున్నారు. ఇవి కాక తర్వాత తమిళ, ఇంగ్లీష్, సంస్కృత భాషలను కూడా మక్కువతో నేర్చుకున్నారు చక్రపాణి గారు. ఘంటసాల స్వరకల్పనలో పి సుశీల పాడిన పాట ఇప్పుడు విందాం. రచన పింగళి, చిత్రం గుండమ్మ కథ.

1932 సంవత్సరంలో చక్రపాణి గారు అనారోగ్య కారణంగా మదనపల్లెలోని ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక బెంగాలీ యువకునితో పరిచయం ద్వారా 3 నెలల్లో బెంగాలీ భాష చదవడం రాయడం నేర్చుకున్నారు. ఆపై బెంగాలీ సాహిత్యంతో కూడా అనుబంధం ఏర్పడి ఆ భాషలోని అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగులోనికి అనువదించేందుకు పూనుకున్నారు చక్రపాణి గారు. ముఖ్యంగా ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రచనలైన దేవదాసు,

బడాదీది, పల్లీ సమాజ్ వంటి నవలల్ని తెలుగు సాహిత్యమేనేమో అనుకునేంత అద్భుతంగా అనువాదం చేశారు. చక్రపాణి గారి ఈ రచనలు శరత్చంద్రని శరత్ బాబుగా తెలుగువారికి సాన్నిహిత్యం చేశాయి. డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలు ఘంటసాల ఏఎం రాజా, పి లీల కలిసి పాడిన పాట అప్పుచేసి పప్పుకూడు చిత్రం నుండి

చక్రపాణిగారు ప్రముఖ రచయిత శ్రీ కొడవటి గంటి కుటుంబరావు గారితో కలిసి 1935 సంవత్సరంలో యువ అనే మాసపత్రికను తెనాలి కేంద్రంగా ప్రారంభించారు. ఉత్తమ అభిరుచి గల సాహిత్యానికి వేదికగా ఈ పత్రిక ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ యువ పత్రిక విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో చక్రపాణిగారు విహారీ అనే ఇంకొక పత్రికను కూడా నడపడం ప్రారంభించారు. అయితే చక్రపాణిగారి సినీ రంగ ప్రవేశం యాదృచ్ఛికంగా తన ప్రయత్నం లేకుండా జరిగింది. 1939 సంవత్సరంలో పి పుల్లయ్య గారి ధర్మపత్ని అనే చిత్రానికి మాటలు రాసేందుకు చక్రపాణిగారిని వారి మిత్రుడు నచ్చచెప్పి ఒప్పించారు.

అయిష్టంగానే అలా చక్రపాణిగారి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ ధర్మపత్ని చిత్రంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసింది ఈ చిత్రంతోనే కావడం మరో విశేషం. ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఆలపించిన గీతం పాతాళ భైరవి చిత్రం నుండి.

ధర్మపత్ని చిత్రానికి పనిచేసిన తర్వాత చక్రపాణి గారు తిరిగి తన పత్రిక అనువాద రచనల్లో మునిగిపోయారు. మళ్ళీ 1943 బిఎన్ రెడ్డి గారు తన స్వర్గసీమ చిత్రానికి కథా మాటలు రాసేందుకు చక్రపాణి గారిని అడగడంతో ఆ చిత్రానికి పనిచేశారు. ఈ స్వర్గసీమ చిత్రానికి పనిచేస్తున్న సమయంలోనే బిఎన్ రెడ్డి గారి తమ్ముడు బి నాగిరెడ్డి గారితో చక్రపాణి గారికి పరిచయం. ఆ పరిచయం పెరిగి దృఢమైన స్నేహంగా బలపడింది. నాగిరెడ్డి గారు చక్రపాణి గారిని మద్రాసుకు మకాం మార్చేందుకు ఒప్పించారు. నాగిరెడ్డి గారికి మద్రాసులో సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉండటంతో వీరిద్దరూ ఆంధ్రజ్యోతి అనే వారపత్రికను, దానితో పాటు చక్రపాణి గారి యువ మాసపత్రికను కూడా ఈ ప్రెస్ ద్వారా నడిపేవారు. పత్రికలో ఉత్తమమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ విజయవంతంగా నడిపించడంలో చక్రపాణి గారే అన్నీ తానే చూసుకునేవారు. స్వర్గసీమ చిత్రం కోసం వి నాగయ్య, బి జయమ్మ ఆలపించిన గీతం ఇప్పుడు విందాం.

0: ఇంటి పిల్లలంటే ఏమనుకున్నావు?
1: యువ, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రజాదరణతో ముందుకు సాగుతూ ఉండగా నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు చిన్నపిల్లల కోసం చందమామ అనే పత్రికను 1947 జూలై నెలలో ప్రారంభించారు. బాల సాహిత్యంలో ఒక సంచలనంగా చెప్పదగిన చందమామ మాసపత్రిక మొదట్లో తెలుగు, తమిళంలో ప్రారంభమైంది. అయితే కాలక్రమంలో హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు సంస్కృతం, సింహళ వంటి దాదాపు 16 భాషల్లో వెలువడుతూ కొన్ని తరాల చిన్నపిల్లలను ప్రభావితం చేసింది. ఈ చందమామ పత్రిక పునాది నాటి నుండి అభివృద్ధి చెందిన ప్రస్థానం వెనుక చక్రపాణిగారి దూరదృష్టి, ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నాయి. దానితో పాటు కొడవటి గంటిగారి సంపాదకీయాలు, దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద ధారావాహికలు, బోలెడన్ని నీతి కథలు, పురాణేతిహాసాలు, అలాగే వడ్డాది పాపయ్య గారి వర్ణచిత్రాలు ఈ పత్రికను భారతీయ బాల సాహిత్యంలోనే అత్యుత్తమమైనదిగా నిలిపింది. మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా, పి లీల పాడిన గీతం విందాం.

1949లో నాగిరెడ్డి గారు చిత్ర నిర్మాణ రంగంలోనికి అడుగు పెట్టాలని నిర్ణయించుకుని చక్రపాణి గారితో కలిసి వాహిని స్టూడియోస్ను లీజుకు తీసుకున్నారు. విజయ వాహిని ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి శ్రీకారంగా షావుకారు అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ మాటలు చక్రపాణి గారే అందించగా ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఉత్తమ అభిరుచి గల కుటుంబ కథా చిత్రంగా షావుకారు చిత్రం ప్రజాదరణ పొందడంతో నాగిరెడ్డి చక్రపాణి జంట తమ సినీ నిర్మాణ జైత్రయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో చంద్రహారం, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, ఇలా ఆణిముత్యాల వంటి మేటి చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. విజయవారి చిత్రాలంటే విజయానికి చిరునామా అన్నంతగా ముద్రపడటం వెనుక ఈ జంట నిర్మాతల అభిరుచి నిబద్ధత ఉన్నాయి. షావుకారు చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన హరికథ ఇప్పుడు విందాం. సీనియర్ సముద్రాల సాహిత్యం

0: శివచక్రవర్తి లాంటి దాత ఉన్న సుశీనరంలోనే నవకోటి నారాయణ శెట్టి నిలుపుతుండేవాడు. ఆయన
1: పాప పుణ్యంబులెంతక ప్ర

అర్ధనాకు అర్ధన అంటే కానికి గీచి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలుపోయిపోయి కాలుదారి చేతులతో మత్త గట్టిగా పట్టుకుని బ్రేలాడుతూ దిగే ఉపాయం కానక ప్రాణాలు కడబట్టి చేతులు పట్టుదప్పుతున్న సమయంలో ఆ పద్మాంధవుడలా ఏనుగుకు నీరు పెట్టడానికి వస్తున్నమ్మా.

ఇంత సంపాదించినా ఆయన ఆచి తీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరెంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అని ఆ చెప్పిన తోట ముక్కానీకి ముక్కానీ చెబితే

పోతి డబ్బు కాసిపడి ఏనుగును తోలుకుని చెట్టు క్రిందకు పోయి చెట్టి గారి కాళ్ళు పట్టుకుని దింతబోతుండగా ఏరు కాస్త నీరు త్రాగబోయింది. జాయ్ శ్రీమద్రమారుడు మావటి చెట్టి గారి కాళ్ళు పుచ్చుకుని వేలాడుతూ, బాబు నా ఏనుగుని మీకు ఇస్తాను, మీరు మాత్రం మత్త గట్టిగా పుచ్చుకుండని ప్రతిమాలుతున్న సమయంలో ఒక సాహిని అంటే గుర్రపు రౌతు ఆ దారిని రావడం చూచి చెట్టి గారు

సాహిని ఏనుగు కాసించి మావటి వారి కాళ్ళు పట్టుకుని దించబోవా. ఆ గుర్రం కూడా ఏనుగు మార్గమే పట్టగా గుర్ర ప్రభుత్వం సహా ముగ్గురు కట్టకట్టుకుని జాయ్ శ్రీమద్రమ. మళ్ళీ కథకు వద్దాం. తిపి చక్రవర్తి కీర్తి భూలోకం అంతటే కాదు స్వర్గలోకం దాకా వ్యాపించింది. సురల

0: మాట్లాడుతున్నాను.
1: బాబు
0: ఏమిట్రా ఇది, నిన్న నీకు చెప్పలేదు ఇలాంటి నా దగ్గరికి తీసుకురావద్దని?
1: ఏందో ధరా, వాళ్ళు తిండి లేక చస్తుంటారు.
0: వాళ్ళు తిండి లేక చస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికి నా బొమ్మను
1: ఆడపోవటానికి భయపడి చస్తుండదు. ఆ మాటనే దక్కించండి.

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:42. క 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రఖ్యాత కథా రచయిత నిర్మాత శ్రీ చక్రపాణి గారి జీవిత చలనచిత్ర విశేషాలతో పాటు మధురమైన గీతాల్ని వింటున్నారు.

నాగిరెడ్డి చక్రపాణి జంట ఒక అపూర్వమైన అరుదైన కాంబినేషన్ అని చెప్పుకోవాలి. చిత్రాలను రూపొందించడంలో ఒక చక్కని సమన్వయంతో ఇద్దరూ పనిచేసేవారు. చిత్రకథ, సంభాషణలు, నటీ నటుల ఎంపికలో చక్రపాణిగారు తలమునకలైతే, చిత్ర నిర్మాణ వ్యయం, మార్కెటింగ్, పంపిణీ వంటి వ్యవహారాలలో నాగిరెడ్డిగారు బాధ్యత వహించేవారు. చక్రపాణిగారి కథా పరిజ్ఞానం ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలోని నేర్పు పట్ల నాగిరెడ్డిగారికి అంతులేని విశ్వాసం ఉండేది. దాదాపు 30 ఏళ్లకు పైగా సాగిన వీరిద్దరి సహప్రయాణం, స్నేహబంధం, ఎటువంటి పొరపొచ్చాలు, మనస్పర్ధలు లేకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ చక్రపాణిగారి మరణం వరకు కొనసాగింది. బాపు రమణల్లానే నాగిరెడ్డి చక్రపాణి జంట అపురూపమైన స్నేహమయ ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచింది. ఘంటసాల స్వరపరిచి ఆలపించిన పాట ఇప్పుడు విందాం. పెళ్లి చేసి చూడు చిత్రం నుండి.

విజయ సంస్థ నుండి విడుదలైన ఎన్నో చిత్రాలు అద్వితీయమైన రీతిలో జయకేతనాన్ని ఎగురవేశాయి. ఒక మిస్సమ్మ, ఒక పాతాల భైరవి, ఒక మాయాబజార్, మరో జగదేక వీరుని కథ, ఇంకో గుండమ్మ కథ, ఇలా ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోని కాలదోషం లేని చిత్రరాజాలు ఇవి. ఈ చిత్రాలను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారు, చూస్తున్నారు, ఇంకా చూస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చూచినా తనివి తీరని ఆపాత మధురాలుగా ప్రజల నీరాజనాలు అందుకున్న ఈ చిత్రాల రూపకల్పనలో చక్రపాణిగారి సృజనాత్మక శైలి, ఖచ్చితమైన ప్రణాళిక మూల స్తంభాలుగా నిలిచాయి. చక్రపాణిగారు పనిచేసిన చివరి చిత్రం 1976లో విడుదలైన శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్.

0: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఒరియా భాషల్లో కలిపి మొత్తం 35 చిత్రాలకు చక్రపాణి గారు వివిధ శాఖలలో పనిచేశారు. శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్, ఇంకా మణిధన్ మారవిల్లై చిత్రాలకు చక్రపాణి గారు దర్శకత్వం కూడా వహించారు. పెళ్లి చేసి చూడు చిత్రాన్ని కన్నడ భాషలో మధువే మాడినోడు అనే పేరుతో పునర్నిర్మిస్తే ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అలాగే మాయాబజార్, గుండమ్మ కథ చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు చక్రపాణి గారు. అన్నింటినీ మించి జగద్విఖ్యాతిగాంచిన మనోరంజకమైన కళాఖండాల సృష్టికర్తగా ప్రేక్షకుల హృదయాల్లో చక్రపాణి గారు నిండుగా కొలువై ఉన్నారు. మాయాబజార్ చిత్రం కోసం మాధవపెద్ది సత్యం గాత్ర గాంభీర్యంతో ఘటోత్కచుని విశ్వరూపం ఈ పాటలో.
1: వివాహ భోజనం.

చక్రపాణిగారు 1975 సెప్టెంబర్ 24వ తేదీన మరలిరాని లోకాల వైపు నిష్క్రమించారు. ఆయన భౌతికంగా లేని లోటుని ఆయన సృష్టించిన సాహిత్యం, నడిపించిన పత్రికలు, సృష్టించిన చలనచిత్రాలు తీరుస్తున్నాయి. సినీ నిర్మాణంలో ఎందరికో మార్గదర్శకునిగా నిలిచిన చక్రపాణిగారు జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు, అవాంతరాలు, సమస్యలు ఎదురైనా ఎలా విజయాన్ని సాధించవచ్చో నిరూపించారు. తెలుగు సినీ చరిత్రలో సువర్ణాధ్యాయం ఒకటి తనకంటూ రాసుకున్న శ్రీ చక్రపాణిగారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చివరిగా ఈ గీతం పాతాళభైరవి చిత్రం నుండి.

0: రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో లెక్కల లోకంలోకి ఓ సరదా పయనం అంశంపై డాక్టర్ పులిపాక లక్ష్మీ పావని గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం. ఆకాశవాణి చెన్నై కేంద్రం, కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే నిఖిల్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि 7 वर्ष पहले अनुच्छेद 370 और 35A को निरस्त किए जाने के बाद से जम्मू कश्मीर तथा लद्दाख के लोगों के जीवन में व्यापक बदलाव